0: Center 94 North South 95.6 East West 98.2. You are listening to RM3 Radio.
1: Megahertz meter, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: RM3 Manoranjan Radio.
4: సంగీత ప్రియులకు మా వందనములు, నమస్కారం. 94.5, 95.2 మెగాహెర్ట్స్ మీద మీ డైలీ డోస్ ఆఫ్ తెలుగు పాటలు రేడియో మనోరంజన్ మీద మీ మిత్రురాలైన విష్మ మీ సేవలో ఈ కార్యక్రమంలో. అయితే ఈ కార్యక్రమం వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారని ఆశతో నేను మీతో ఉంటాను. సంగీతం, సందడి, సరదా మాటలు జీవితానికి ఉపయోగపడే మంచి సందేశాలతో మీ మనసులను అలంకరించేందుకు మరోసారి మీ ముందుకు వచ్చేస్తున్నది మీ మిత్రురాలైన విష్మ, మీ అభిమాన వినోద కార్యక్రమం తొలి రాగాలతో. చిరునవ్వులు పంచే ఈ ప్రయాణంలో మాతోనే ఉందండి. కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఈ పాటతో.

జీవితంలో గెలవాలంటే వేగం కంటే దిశ ముఖ్యం శ్రోతలారా. సరైన దారిలో నడిస్తే విజయమే మీ గమ్యం అవుతుంది.

మంచి ఆలోచన, ఒక్క మంచి మాట, ఒక్క మంచి పని ఎవరి జీవితాన్నైనా మార్చగలదు. కాబట్టి ఏదైనా చేస్తే మీరు ఇతరులను గురించి ఆలోచించండి.

అయితే శ్రోతలారా, మీ గురించే ఆలోచించి మీకోసం ఇన్ని మంచి మంచి పాటలు ఎన్నుకొని ప్రసారం చేస్తున్నాను. విని మీరు తప్పకుండా ఆనందిస్తారని నా ఆకాంక్ష.

మనస్సు ప్రశాంతంగా ఉంటే చిన్న విషయాల్లో కూడా ఆనందం కనిపిస్తుంది. మరి మంచి పాటలుంటే ఇంకా ఆనందం కదా. అయితే రాబోయే పాట ప్రస్తుతం మన తొలి రాగాలు కార్యక్రమం.

ఎవరూ చూడని సమయంలో చేసిన కష్టమే ఒకరోజు అందరి ముందు మీ విజయంగా నిలుస్తుంది. అప్పుడు మీకే ఆనందం లభిస్తుంది. అవునండి శ్రోతలారా, ప్రస్తుతం రేడియో మనోరంజన్ మీద మీరు వింటున్నారు తొలి రాగాలు అనే కార్యక్రమం. విష్మ మీ సేవలో 8 నుంచి 9 గంటల వరకు

శ్రోతలారా, జీవితం ఎప్పుడూ సులభం కాదు, కానీ మన ధైర్యం దాన్ని అందంగా మార్చగలదు. నిజమే కదా?

పాట నచ్చిందా మీకు? ఇటువంటి మంచి మంచి పాటలతో కూడిన కార్యక్రమం ఇది. అసలు శ్రోతలారా, ఇతరులతో పోల్చుకోవడం మానేసి నిన్నటి మీతో ఈరోజు మీరే పోటీ పడండి.

0: చిన్న సహాయం కూడా ఎవరికైనా పెద్ద ఆశగా మార్చొచ్చు. కాబట్టి మంచి చేయడంలో వెనక అడుగును వేయకండి.
1: మస్త్.

ఇరవై రెండో తేదీన శ్రోతలారా, మీరు మీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారైతే మన ఎంబీసీ టీం తరఫున మీకు జన్మదినోత్సవం శుభాకాంక్షలు అందజేస్తున్నాము. విషింగ్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇఫ్ యూ సెలబ్రేటింగ్ యువర్ బర్త్డే టుడే. రాబోయే పాట చాలా ప్రేమతో మీకు అంకితం చేస్తున్నాం ఇప్పుడు.

శ్రోతలారా, దుర్భాగ్యంగా 9గా వస్తున్నది కొన్ని నిమిషాల్లో మన కార్యక్రమం పూర్తి అవుతుంది. సంతోషంగా నవ్విన ప్రతిక్షణం జీవితాన్ని మరింత అందంగా మారుస్తుంది. ఈ చిన్న ఆనంద ప్రయాణంలో మాతో కలిసి ఉన్నందుకు మీకు అనేక అనేక ధన్యవాదాలు. మరిన్ని పాటలు, మరిన్ని మంచి మాటలతో మళ్ళీ కలుద్దాం. విష్మా కిస్సెలవు, నమస్కారం.